ఆకాశవాణి ఢిల్లీ ఎఫ్ఎం గోల్డ్ ఛానల్ 100.1 మెగాహెర్ట్జ్ పర్ నిషిగంధా లేకర్ ఆప్కే సాథ్ హూ మే జయతి. సభి సున్నే వాలో కో హమారా ప్యార్ భరా నమస్కార్. और निशिगंधा में जो पहला गीत हम आपको सुनवाने जा रहे हैं, फिल्म का नाम है अभिमान, आवाज है लता मंगेशकर और किशोर कुमार की.